శ్రేష్ఠ సంకల్ప ద్వారా మనసా శక్తి ద్వారా చాయి వాణి ద్వారా చాయి సమన్సా